అబ్జర్వేయర్ కశ్వని ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ సోదశంలో ఏక్ మెగాహెర్ట్జ్ పర్ భోర్ సుహానీ జహాన్ హర్ సుబహ అప్నే సాత్ ఉమ్మీద్ కి ఏక్ నయీ రోషనీ ఔర్ జిందగీ కా ఏక్ నయా పైగామ్ లేకర్ ఆతీ హై. దోస్తో జిందగీ ఏక్ బహతీ హుయీ ధారా కి తరహ హై, ఇస్మే కభీ శాంత్ లహరే హోతీ హై తో కభీ తేజ్ బహావ్, లేకిన్ జో హర్ మోడ్ కో ముస్కురా కర్ కబూల్ కర్ లేతా హై వహీ మంజిల్ తక్ పహుంచతా హై. बीते हुए कल की फिक्र छोड़िए और आज की सुबह का इस्तकबाल पूरे हौसले और यकीन के साथ कीजिए. इन्हीं खूबसूरत ख्यालात को अपने सुरों में ढालता है अगला ये बेहद खूबसूरत नगमा, इसका नाम है जीवनधारा. फिल्म जीवनधारा का ये गीत एसपी बाला सुब्रमण्यम की बहुत ही खूबसूरत आवाज में. तो आइए इस नई सुबह का एक बहुत ही खूबसूरती के साथ इस्तकबाल करें, एक संकल्प लें, हर दिन कुछ अच्छा सोचेंगे, कुछ अच्छा करेंगे और हर पल को दिल से जिएंगे. इसी उम्मीद के साथ हम भी इस सफर को आगे बढ़ाते हैं. आकाशवाणी दिल्ली के एफएम गोल्ड चैनल 100.1 मेगाहर्ट्ज़ पर भोर सुहानी की इस बहुत ही खूबसूरत महफिल में.